0: దొందరగడత కదా
1: గరిజం
0: పరిగడత
1: పదని
0: పరిగడతాయి
1: తగ నిరి మగ గ పరి మగ పరి మగ పరి మని దని దగరి మగ చెక్కని దని దగరి దని